పరకో నిమేనకో కర్తరాజు తోలియే నే సగోరా హో అపరాధి దూణా నివై జోంత మృగ శీష్ నివాయా క్యా దియే జా హృదయ శుద్ధే జాయ్ మల్లా పైలా పడ పుష్టి